మినుమాయ్ కిరుం ఆదుల ఫురిహమ కురాష్ అది మీసకున్నం ఎవరెంగే తకెతి ఉనిను కురాష్ అది ఫాసిదుం ఖం గావె తిబె త్యబ మీహుం బిముగా ఫసాద నుకురాష్ కమే.

అది బాజ్యవెరివి మీహున్ దన్నాష్ ఎవరెం వాహుషి స్వర్గేగే ఎవరెం యథాంగా అబద్ధ దెమితి బినివి గొతుగే కలిగె ఫానుగె వెరి రస్కలాంగె ఇరాద కురవి ముద్దతే ఫియవ ఉడుతకాయ్ బిన్ దెమి వింహా హిందెగ్గే ఖెండిగె నుదా దెవ్వు మెగ్గె గొతుగే.

0: మీ హారు గడింగ్ హెందును అగ్గడి తీరిస్ మినిట్ మీ దివి రాజ్యాడు మీ గడి గాడుగన్ మీ కొరియద్దాని కూరిబోషి మీ ప్రోగ్రామ్ ఆయకు
1: కూరిబోషి.

0: గడిన్ ఎందును దిహగడి తీరిస్ మినిట్ మీ దివహిరాజ్ జేగడు.
1: ఇస్లామీ మింబరు

0: ఫైపే ప్రెజెంట్స్ బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్
1: వాహక హుషేరు మరియం ఇంషా
2: మివరం ఫుద్దాలాణియే హితంగెరి నెగున్ ఎదుకొళ్ళు జోడంగళ ఫూ ఫోరువేవర
1: ఎహ్సాన్ అబ్దుల్లా
3: నమ వెసహరెన్ దువాహకు ఎస్ షకువాయను కురం ఏయ్ అహరెంగి హితుగా మమ్మే దేఫావా అల్లోయ్ పెకే బొడు
1: మరియం సాని
4: అహరమెన్న రోణి బప్పయం హేవిరి కన్ లిబుమున్ కమే నువత బప్పకి హాలా మెదు కమిన్ అహరెన్న కన్నే
1: మొహమ్మద్ నాజి
5: జహరా యా గొలుం హోరి ఎమ్మెంగే వాహక తకున్నా సమీరుగే కి బ్యాంక్ ఎద్దమ ఫిరింగే హయాత్ నామా జయా ఎకుల
1: హసన్ హుజా
6: ఫెనున్ ఫెనుముగ లఫా కురవెని ఏనా ఫెంవరాలాగే గ్యాగా థియో దమందమ దియై కాము
1: అమ్రత్ నైషా
7: హషిగండు బలికషివే నఫ్సాని గోతుం ఇందజహి వజీఫాయం వకివా మజబూర్
1: హుసేన్ రషీద్
8: కుడకో లో మెరు ముందనుకో దేవన ఫహర ఫోన్ తెలిగతి ఇహున పురే పారషే
1: మరియం షహామా
9: కొటరీగే దొరుమతీగా బేరుగా గావే ఫహురి బుదె ఫదాన్ సకీనా హురి
1: మొహమ్మద్ ఐహం
10: మియద్ వహరిన్ నతిమల బదాలా నిషా తిహిరి దేర ఫెహియ హాలనే దోలే మియద కొనే
1: నఫా నసీం
11: కొమ్మె దోహకు ఎత బలి మిహునే ఐసి వ బదల్ కురే ಎತಬ್ಬಯಕು ಮಿ ದುನಿಯಾ ಅಲ್ವದ
1: ಹವ್ವಾಶಿ
12: ಜಮಾಂ ಬದಲುವೆ ವಿಸ್ಲುಮ ಖಿಯಾಲು ತಫಾತು ವೆಫಾ ವಾಯಿರುವೆಸ್ ಎ ಮುಸ್ಕುಳಿ ಅಂಹೆ ಮೀಹಾಗೆ ಮುಸ್ಕುಳಿ ಆದಕಾದ ತಕ
1: ಅದಿ ಮರಿಯಂ ಅಲಿ
13: ಮಿಕುಚಗಿ ತಿ ಅದಿ ಅಂಹೆಣುಗೆ ತೆರೆಂ ಕಾಕುಗೆ ದರಿಯಕ್ಕಂ ತಿಮಂ ಕಲೆಗೆ ಫಾಣ ಕಷವರುವೆ ತಿಯದಿ
1: ಮಿಂ ಕೊಮ್ಮೆ ಬ್ಯಾವರಿಯಕ್ಕೆ ವೆಸ್ ವೋಟ್ ಕೊರಬೇನಿ ಪಿಎಸ್ಎಂ ಎ ಅಮೆ ದೇರುಗ ಎಮ್ಮೆ ಮಕ್ಬೂಲ್ ಬ್ಯಾವರಿಯಾಯ ಅವಹ ವೋಟ್ ದೆಬ್ಬಾ ವೋಟ್ ದೆಬ್ಬೇನಿ ಅಂಗಾರ ದೋಗ ಹೆಂದನು ನುವೆ ಇಚ್ಚ
0: ಫೈಪೇ ಪ್ರೆಸೆಂಟ್ಸ್
1: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
2: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
1: ನಿಮ್ಮ ಭಾರತದ ಕೋಸ್ಪಾನ್ಸರ್ ಕಿ ಹೋಲ್ಸೇಲ್ ಪಾಯಿಂಟ್
14: ಕೋಣೆ ನಿಜಾಮ್ಗೆ ಹೆಕ್ಕಿತಕ ಗುರುಹ್ಯಾಗೆ ದೌರಾಣವಮ್ಮಗೆ ಹೆಕ್ಕುಮೆತ್ತ
15: ಇರಾ ಇರುಗ ನಿಜಾಮ್ಗ ಹಿಮನೆ ಗುರುಹತಕ ಹಂದುತಕ ಕೊಮೆಟ್ತಕ ಅದಿ ಇರಾ ಕ್ಯಾರಿಗಾವ ತರಿತಂ ಹಿಮನೆನಿ ಬೊಡು ಗುರುಹಾಣ ನುವತ ಗೆಲೆಕ್ಸಿಯಕ್ಕೆ ಮಿ ಗುರುಹಾಣ ಏಗೆ ಮರುಕಸ್ಗೆ ವಶಾಗಿನ್ ದತುರ್ಕುರೆ ಸೂರ್ದ ನಿಜಾಮ್ ಹವಾಗ್ ತೆರೆಗ ವಕಿ ದುವಯ್ಯಗ ವಕಿ ದಿಮಾಯಕ ಹಿಂಗ ಹಿಂಗ ಹುರೆ
16: ಮಖ್ಲೂಗುನ ದೆವಾಫಾವಾ ನಿಯಮಿತವಾಗ ಎಕ್ಲೇವೆ ಸಿರ್ರುತ
17: ಸೂರತುಲ್ ಅಲೋಕೆ ಫಸ್ವನ ಆಯತುಗ ಮ್ಯಾಂ ಅಲ್ಲಾಹ್ ವಹಿ ಕುರವಾಫಾವಾ ಬಸ್ಫುಳ್ಗೆ ಮಾಣೈ ಇನ್ಸಾನ ನುದಣ್ಣ ಕಂತ ಏನಾಯಂ ಏಕಲಾಂಗೆ ಉಂಗಣ್ಣ ವ್ಯಾದೆವಿ
14: ಸೈನ್ಸಿ ಹೋದಂತಕ ಆ ಈ ಜಾತುತ ಕೀರ್ತಿ ಕುರುವಾಣುಗಾದೀಗ
18: ಗುರುವಾಣ ಸೈನ್ಸ್
19: ಕೊಮ್ಮೆ ಅಂಗಾರ ದುವಹೆಕ್ಕೆ ಹೆಂದು ಅಗ್ಗಡಿ ತಿರಿಹುಗ
14: ರಿಪೀಟ್ ಗುರಾಸ್ವೇ ದೋಗೆ ಮೆಂದ್ರು ಅಂಬುರಾಯ್ಕೆ ಜೆಹರ್ ಅದಿ ಹೊಣಿರ್ ದೋಗೆ ರೋಸಿ ಹಗಡಿ ತಿರಿಹುಗ
19: ಇಂಗ್ ಹಸತರಿಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನೋಯ್ ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಟ್ಟಿ ಹನು ಎಂ ಮೆಗಾಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್ ಹಮೈ ಕಣಿ ದಿವಿರಾಜ್ಯಗೆ ಅಡು
20: ಹತರು ಬಿತು
21: ರಾಜ್ಯಕ್ಕೆ ಉತ್ತರ ದೇಖುನು
20: ಖಬರ ಮೌಲೂಮಾತ್
21: ಹುಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ವೀಸ್ ಗಡಿರು
20: ದಿವಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
21: ಎಂಗ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
22: ಗಡಿ ಮೆಂದುರು ಕುರಿ ಎಗಾರ ಗಡಿ ಫನರ್ ಮಿನಿಟ್ ಅಡೋ ಸೊಂತಿಗೆಂದವಣಿ ದಿವಹಿ ರಾಜ್ಯ ಗಡು

అది బాజ్యవెరివి మీహున్ దన్నాశ్ ఎవరెం వాహుషి స్వర్గేగే ఎవరెం యథాంగా అబద్ధ దెమితిబినివి గొతుగే కలేగ ఫానుగ వెరి రస్కలాంగె ఇరాద కురవి ముద్దతె ఫియవ ఉడుతకాయ్ బిన్ దెమివింహా హిందెగ్గే ఖెండిగెన్నుదా దెవ్వుమెగ్గె గొతుగే.

0: ఇర్ఫాను నమాదు కాయిం ఖుర్వాష్ హమకశ్వరం హేయోకంతన్ నుబాఖంతన్ నెతికొల్లై ఎయి హందాం ఖురా భయకం హురి వాజకాయ్ నచే హతికి
1: واصبر فإن الله لا يضيع أجر المحسنين
0: అది కలేగి ఫాను కిక్కురవాష్ ఫహె హమకశ్వరం ఇహ్సాన్ తెరింగి ధర్మ అల్లాహు గెల్లెని నుకురవానితే.

0: دلوم که سوم مسی بخوره اونا گنا دیما دون نونیا فاگ فدا مس گنا دیما دون دیما دیما دون کاشی بینه ور فسیه کو بینه نه نم کاشی فی و مکی کاشی بالی کاشی و مکی آدم دنیو آد اخلاف بالی مکی ور فسیه هنگ هاشی گنا که دکی دیما دیما دون کاشی بینه هنگ دیوما ور بودا مغو فهی واقعه دهیم ور ایدا ور بود کامه دیتو مثلا که مورد دوست فرند میه که دانه بینه کلور خورن بینه کسی که اینونه فاگ فدا مس گنا دیما دا کاشی گنا بینه کسی که اینجا ایدم ور بود کامه که کام وارد ده فروا کردم مثلا ور مهم کامه کاشی ور گذاشته بیت مک
1: آنی کسی اون تری کارگونه واحد اکالان میفر رشید اسلام علیکم رشید
2: و علیکم السلام و رحمت الله و برکات
1: رشید کی نتو حال احوال
2: حال احوال مگه تیگه دن رانگلو کامه بالانه
1: کو بات سوال کی
2: సువాలకి అడుగండకి వరకు గిన మునగండు కొరిస్తామి దెన్ ఎక్కమ ఎంఆర్ఎఫ్ సదావిన అది ఇండియా గొస్స ఇండియా సమ దబుణ ఎక్స్ప్రెస్ నగా హదా వరకు గిన తంత తంతన దేవిజ్ వరఫం ఏడికేబస్ దేవిజ్ మేహం మిబుణాగతం ఇన్నని ఉనగండ దిమాల ఎబ్బద నువత దెబద హిసాబు తంకొడ దెబద దేతర ఇన్న ఇన్న లొందికొడు ఇన్నని పాడక గొస్సుకమ ఎమిహం ఎబుణని దెన్ ఎమిహం దెని బేస్ ఎకమకు ఎబేస్ కేమకు వకి రంగళెన్నువే దెన్ వాగతికి హెందును తెదువా ఎరుగ నమాద రుకువద్దా ఎరుగ అమ నులాహకు ఉందగువే ఫర్స్ నమాదుగ దెన్ అస్లు ఎదిమావని కిహినబ్బా ఎకంగ నికొతరు
0: రషీద్ మిహర్ తీ ఉనగణుగె తిబున్ తీ కియాది మస్సల ఏయి డిస్కో దెబదత దేతరేగ హొన డిస్కో త బలికషివే వరుగద మిహర్ డిస్క కి ఎంగేన దేకషిగణుగె దేతరేగ ఎన్న స్ప్రీన్ కొలకేస్ కీదాన మహం ఉఫెది ఫన్నెత్ కొలె ఏగె తిరేగ మిహున్నని లొంది దియవరే బందు కురైఫ ఎమ్మ డిస్కుగ బేణుమకి హగీగతుగ సీదా కషిగణ కషిగండ జెహియ నుదిను మట్టక ఇన్న పెకింగ్ కొలె స్ప్రీన్ కొలకే కీస్రంగల్ షాక్ షాక్ అబ్జర్బ్ కురన్ షాక్ హి వట్టంగ ఇనెత్ కొలె దెన్ మీతి కొలకి యుఎస్ హషిగణుగ బై దిమదిమాలుగ హున్న మి దిమదిమాలకి అమిల్ జాతుగస్ బలికషివ గన్న తంత సాధక మీ మీ డిస్కో దిబల్త దితరిగిన డిస్కో కివెస్ కమక అనుదావెస్ అమిల్ జాతుగ ఉమరా గుళిగెం బదుతకెం ఎస్ బలికషివె ఏ డిస్కో ఫితేగవె డిస్కోగ ఎతరేగ హున్న లొంది కొళుత లొంది బేర డిస్కో బేర అన్నగొద్దు ఏ అహెం ఏ దిమావణి మస్కన్ బలికషివె మస్కన్ తంకొడ ఫళాయంగోస్ ఎతరేగ హున్న లోంది దియోర్ బేరం అన్నం ఫెషి డిస్కు ఫితేగవాన్ ఫితునీమ డిస్కుగ గుద్రతిగతం హిఫెహెట్టిఫన్ హిఫెహెట్టం కూడవే డిస్కు ఎఫ్రాతక నికున్నాడు నికుమె ఎ బదాయం బేరాహమెద్దారి డిస్కు ఫుప్పాదాన్ తంకొళె ఫుప్పాదాన్ ఫుప్పాదాయరుగా హమ ఎదిమాలు ఫుప్పా దిమాల కారిగ మేన్నని మేబెద్దాయ మే నారు స్పైనల్ కోడ్ ఎహమ ఎ నారుగా మిదన ఫుప్పా తంకొళ గొస్ జిహేగొవ్వాణి జహునీమ ఎగ్వానికి ఎదిమాదం కొమిసరక నారు ఫితేగ వీమ నారకి నుదాహక సెన్సిటివ్ ఎచ్చ ఎహమ ఎదిమాద ఎవా తదు ఫయషా ఎక్కొత్తి అన్నని స్వాలకి
2: బండుగ బండ రిస్సుం బండుగ రిస్సుం ఎబహురే దెఫరాతుగ బండుగ దెఫరాతుం ఎకంగ సబబు ఉన్నకమ మే ఫాంగ కురవని తదు యగీను
0: ఎహమ స్వదాన ఎవాగతకి మిహర్ బండా దిమాదుం వెస్ ఉనగండ ఏ దిమాదుం అన్న నార్త బండ వెస్ అన్న నార్తం ఉన్నాను ఎహమ నారుందా బండ వెస్ ఉందగు వెదాన్ ఎక ఆముఖ దెన్ ఉనగండు ఎమ్మె తిరి లెవెల్ గా డిస్కుతకుం వా ఉందగు తద్దానే ముళి దెఫయషా ఎక్కు ఎహమ మిహర్ దెన్ సి సువాలకి తికమే దిమావాత వర దూస్ వెజ్జే ఇండియా వెస్ ది విజ్జే రాజ్య డాక్టర్ నస్ ద కాఫీ మే ఎంఆర్ ఎస్ అదాఫియే ఎకమకు మేకమకుం అరాయను గనుగన్ నెంబ్రే నేతో మీ కమకీ ఎంగద మిదనేహెన్ డిస్కుతక బదుల్తం ఎస్ డిస్కుత బలికషివే మిహెన్ మివా ఉం ఉమ ఫహుగా డిస్కు దెన్ అవుగణమెన్ కొమ్మి కమె కురియస్ డిస్కు కురీగ హొన్న రంగళు హాలతక డిస్క్ ఎన్ వెద్దే ఎహెన్స్ ఎయిన్ ఎవా ఉందగూత నారుతకుందాఫన్ ఉందగూత తదువా తదువుం బలికశివ బలికశివం అస్సివ అస్సివం ఎకంత రంగళు కురవేతో మీ కురాహకమె డాక్టర్ మీ కురువని ఎక్ తిరిగి బేస్ బేణు కురుమ కసరత్ కురుమ బలాయగుణుమ హర్షగణుడు ఫలక మా బడు బరు బరుక హున్న మీ హెగ్గ హర్షగణుడు బరుదం దుయి కురుమ మీకంత మీ కురని దెయిన్ మీ హురిహా కమె ఫిజియోథెరపీ సదా మీ హురిహా కమె కురీమ వెస్ ఉళెలెవేవర ఎతదు కుడనువా కమ వన్యా ఏగ మానేకి